స్థూపతోని సూది గుచ్చి చంపుతాడు. అందగాడు అందగాడు మోటతోని మత్తు మందు చల్లుతాడు.